0: రంగం రెడీస్ మీరు ఎవరెస్ట్
1: లహదు గదప్ ఫరాయో లహదు గదప్ ఫరాయో కొసలి బేకరీ ర బిఎన్ ఫుడ్ ట్రక్ కో ఫేస్బుక్ పేజ్ ఫాలో లైక్ షేర్ గర్ను 50 సం కార్టూన్ పురస్కార్ జిత్ను ల గోజీ వాడ మొబైల్ ఝిక్కి ఆగుస్త అని కొసలి బేకరీ ర బిఎన్ ఫుడ్ కో పేజ్ ఫాలో గర్ను పురస్కార్ జిత్ను భయంత మొద
2: సంచాలక్ నరేష్ కుమార్ శ్రేష్ఠ
3: The real game begins now.
4: स्वर्गधारी चलचित्र मन्दिर घोराही दाङमा यही असोज 9 गतेदेखि भव्य प्रदर्शन भइरहेका छन् नेपाली कथानाक चलचित्र आचार्य
5: उसको निधारमा शान्ति छ तर उसको आँखा भित्र लुकेको छ विनाशको शक्ति
4: साथै नेपाली कथानायक चलचित्र बाहेक योद्धा हेरेर भरपूर मनोरञ्जन लिनुहोस्
6: जस्तो नलाइफ संसारमा पसेको मुन्न हो
7: आवाज पश्चिम नेपालको आवाज आवाज हिन्दको आवाज यो हो रेडियो मध्य पश्चिम एफएम 91.4 मेगाहर्ज